0: మీద సంవైధానికి
1: Jack.
0: ko mi jahowo jaaji mo ɗum noon ko ɗo koddetemi ɗo taw sami jaaji hettiɗo e ngol mi yahata nde ɗo wonde amaɗo haqqidi ɓaw muɗo ma tati ko wonde sukaɓe fulɓeɓe ɓe jii ɓe mbaɗa fiɗɗo
1: Allah.